మనిషి సమాజ జీవి. అవును, సమాజతొట్టే జీవిసను. సమాజత బుట్టుట్టు అవునుకు ప్రత్యేక అస్తిత్వ ఇల్ల. అవును తండ్రి జీవన సార్థకావునెంగి మానవీయత పిన సౌహార్దత జీవనతులు అలవడిసను. మానవీయత చెందింది ఇరుసపాడు వర్ణపాడు. మనిషి తండ్రి సంతృప్తిలు తండ్రి ఉల్గమే కానుగు మానవీయత పిన సౌహార్దత అందు జీవనతులు సహకరికరు. నిర్గత్వ కంటే శ్రేష్టమాయిట్టుల్లో మనిషి తండ్రి జీవనతే సార్థకు గుడిసడు. ఈ సమానతే, ఈ మానవీయతే పిన సౌహార్దతే ఇది జీవనతలు రూపించరు చొమ్మె అగత్య. మనిషరు అభ్యుదయ ప్రగతి వికాస ఎల్లం అవును జీవనతో శ్రీమంతి గెలిపిన జీవనత రూపించే విధానతలు సాధిసెట్టు కాటరు. జీవనతలు సుఖ సందోళ పిన్న నెమ్మది కిట్టునింగి సమానతే సౌహార్దతే మానవీయతే పిన ప్రామాణికత జీవనతలు నొర్నెట్టుకును. ప్రతి ఒరు ధర్మం మానవీయ మూల్యతకు అనుగుణమాయిట్టి జీవనతే రూపిసుకు కరపడతారు. అంగనమే మానవీయ ఏకత పిన సౌహార్దత చెల్లరది ఎల్లా ధర్మతో సందేశమాయిటిక్కడు. మనిషి ఆకాశాలు పక్కిరు పోలే పారుగుపరిచిరా, తన్నీలు మీండ్రు పోలే నీందుగుపరిచిరా. అయితేగా ఈ భూమిలు మనిషిరు పోలే జీవిసొగు ఇన్నూ పరిచట్లే. ఇది డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ చిన్న పలక, నేరాయ పలక. ద్వేష మచ్చార హసద్ పిన్న వడ పరపొరట్టుగు పరస్పర కచ్చాట చెల్లరది జీవనతో వాస్తవికతరే ఇల్లాంటాకరు. ద్వేషతులాయిట్టు ద్వేష పరకడు, అల్లాంటే ద్వేష చెల్లరది నాశత్తుకు మూల కారణం ఆయిటిక్కడు. అయితేగా ఈ జీవనతులు మానవీయత పిన్న సౌహార్దత తండ్రి సందోలతే వేరే ఏదం ఖండిత తండ్రిలే. తరుగు సాధ్యమిల్లే, ఇది నేరాయ పలక. నెరడంలొట్టుగు ఎప్పం అన్యోన్యతలు పిరిసపాడలు వర్ణపాడలు సౌహార్దతలు ఇక్కును చెన్నట్టు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం లోకత్తు సమగ్ర మానవ పోటీకు కూడా కరకొడతారు. నంగ ఇన్నర్తొరొట్టుగు సౌహార్ద తెలిపిన మానవీయ దృష్టిలు వర్తిసెప్ప. ఇన్నర్తం నంగలి పిరిసత్తుల కండప మాత్ర ఈ మానవీయతరు మూల్య నంగుగు అర్థావు. ఇన్సాను తాల్చిమెలు వర్తిసెప్ప. జీవనతలు శాంతి సొబ్బురు సమాధానత్తి సాధిసగు సాధ్యావరు. పిరిసపాడులు వర్ణపాడులు కిర్ఫత్తులు సౌహార్దతలు మానవీయతలు ఒక పుదియ జీవన బీరుడు. అల్లాంటే జీవనతలు ఎన్నో మింజను చెల్లరో ఒక ఆసక్తి నొరయరు. నల్లో నడవడి నల్లో బిసియా నల్లో యోచన వడపర ప్రొట్టుగు నొరంజు పిరిసప్పాడు పిన్న కిర్ఫ ఇదల్లా జీవనతులు నొరంజప్ప నంగ జీవన కూడా సార్థకావురు. సమాజతులు ఆచార విచార భాష నంబిక నడవడిలెల్లా వ్యత్యాస ఇక్కడు. అయితేగా నంగ ఎల్లారూ మణిసమ్మారు చెల్లరో నెలలు జీవనతులు ఒరుమిచ్చి కూడియప్ప. ఈ జీవన చెల్లరది అర్థపూర్ణ ఆవు. సహోదరత పిన మానవీయత చెల్లరది ఎల్ల జనాంగతో ఆల్మారుడో హృదయతో ఉన్నాకరు. పిరిసపాడు ఒరుమెపాడు కిర్ఫా సమానత పిన సహోదరత జీవనతలు అలవడిసిరదే మానవీయత. జీవనతలు తండ్రుతారో నల్లరు మాత్ర బ్యారికిరోను స్వార్థి. తండ పోలమే ఎనివర్తం చెల్లరదే మానవ ధర్మతో మూలమంత్ర ఆయిటిక్కడు. పడచోండ నెనపు జీవనత ఉద్దేశ పిన సార్థకతరు ముందులు బీచిట్టు మానవీయత పిన సౌహార్దతలు పిరిసపాడు ఒరుమెపాడులు జీవనత ముందులు కుంపోను. అప్ప మాత్ర ఈ జీవన చెల్లరది సార్థకావు అర్థపూర్ణ ఆవు. శ్రోత్రులే, ఇదివరకు వ్యారిడు హిరియ లేఖక కవి పిన చింతకాయిట్టుడు కేపి అబ్దుల్ ఖాదర్ కుతెత్తురు అయల్డు నల్ల తెరు బుక్కులు నిండెత్తి జీవనత ప్రతిబింబిసరు మానవీయత పిన సౌహార్దత ఈ ఏల్తున కేటుంటున్నారు.

0: ప్రకాశ వాళ్ళవా తలపాడి చర్చగాన కళావిడ నీవు కేందేరి రేడియో సారం 107.8 FM బన్న బన్నద బతుకు.
1: ಹಾಸ್ಪಿಟಲ್ ಅಡ್ಮಿಟ್ ಆಗಿದ್ದಾಗ ಯಾರೋ

0: ఆశపతే అవిన కేళ్ళ గెదాల పోడాను
1: దాదాండల ఆశ ఉండగేనా ఇటిగే ఇచ్చా
0: ఆల ఇటిగే
1: ఆల
0: ఇటిగే అదండ వలి కొర్దు ఏర్న కలస ముందు వస్తాయి
1: ఆ అంచనే ఆవడు అంచనే ఆవడు
0: ఈ చంద్రహాసే ఎర్రలరు జవనరు వాలే ఈ చంద్రహాసే

0: సరిగుంటాయిచ్చి పొట్లనేది తన మొదలైచ్చి
1: తానే పెరకడా దానే నిన్న కూర నీరు దెబ్బలు తిన్న జాగ్రత్త పడితే దడి పొట్టుకు గెలిపిన కోరికి ఎచ్చ కాల ఇచ్చిగే దరిగుంటగా దరిగుంటా దరిగుంటా నిన్న అమ్మగిత్తున్నా
2: అన్న బండి పాతిరా సత్యదా ఇరగి పోయి ఊరు పత్తి సాది జాతి నీతి ఇరగిచ్చి వంజిద బడవుకు తరె ముదల తూపుచరు దేవస్థానద ఆడళితద బగ్గె క్రమ తెచ్చిచరు
1: దేవస్థానద ఆడళిత నిన్న బలాన కైకు కొరున్న మంగన కైకి కైలు బాటు భార్యను కొరలేక
3: నేనిల్కే కురణంగి దిందిన ఈ చంది పెరగడకు దేవస్థానం తక్కువ కొరున్న
4: ఆడా పత్ర యోగ్యత ఉండి
3: అందమే దేవు సేనరని పట్లేరు దానే క్రయకుదే తొందరగా మారిగిడపు నాకు ఆ పిరతిరు కుత్తు వేరే వల్లిగే అంచనే దుమ్ము పిరతు వద్ద నిట్లేని కట్టిన పాప బరందు
5: కేంద్ర బర్పున కైపెద్ద కళ్ళు కొడితే పుట్టు అదే దేవస్థానం యజమానికి ఎప్పుడు దాదం చేయలేదు నాలైడు పసిదంత నిట్లని వెళ్ళి దేవేరమిచ్చి పుండ పాప బరి
0: మంచి భగతి ఒందు ఒక్కరిన తల తరత పొంది నాడువరి ఒంటె మారున కట్టె పొడి నిచ్చెన అత్తే నిచ్చెన పండిది పట్టెలు
2: పట్లేని సేనరేగా పసగుంటాది ఒంటె మారుత కట్టద అత్త నినికులు కట్టి మంతుంటారు మల్లేచి మటత పరిత తోడుదా పొయ్య బంద తెప్పనగా జనపరియరయా
1: నన్న ఇంక మర్యాద దయగి ఇచ్చి
3: ಮುಂದಾಗ್ಲೇ ಕಡೆಕಾಲುಗ ವೈದಿನ ಬುದ್ಧಿ ಕೇರ್ಣ ಜಾತಿಯ ಕುಲತ್ತು ಸಂಶಯದ ಬಿತ್ತಿ ಅಕಲ್ನ ಊದಾಡ್ದು ಕೊಲ್ತು ದಾತನು ಎಡ್ಡೆಂಚಿನ ಕೊಂತನ ಬೇಜಾರು ಮಲ್ದರು ಈ ನಾಯಿಲು ಕೊರೆತನ ಊರು ನಮ್ಮಂದು ನಮ್ಮ ಪುದರಾಲ ಬಂದು ಅಲೇ ಸಾಧಿವತ್ತಗ
0: ಕುಟುಂಬದ ಇಲ್ಲದೆ ಪೋಯ್ ನಮ್ಮ ಮಂಜು ನನಲ ತೂಚೆ ನಾಡೊಂದು ಪೋಯ ಈ ಆನೊಂಜಿ ಸಾಧಿ ಆಪೆ ಆಯೊಂಜಿ ಸಾಧಿ ಆಪೆ ನಾಡು ಉಳಿದ ವೇಣು ಅಜಿಲರ ಪಾತ್ರಲ ಬಲ್ಲೆ ಎಂದು ಅರ್ವದ್ದನನ್ನು ಕಡಪಡದೆ ಮಠಕ್ಕು ಪೋಯಿನ ಕಲ್ಯಾಣದ ಪತ್ತೆನೆ ಹೆಚ್ಚಿ ದಿನ ಪೋಯ ಲೆಕ್ಕನೆ ಒಂಚೆದು ಬಿತ್ತು ಒಂಚಿ ಒಂಚೆದು ಬಿತ್ತು ಒಂಚಿ ಮಜಕ್ಕುಲನೇ ಕಟ್ಟಬಾರ್ದು